రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం విభుం వ్యా

బృహస్పతి పరిదీయారదే పంచాంతస్థానం దేవ్యాంతస్థానం పునః సుప్తస్థానం సమర్వయామి నో నమః ఓం బలహృదయాం నామ జాతే రుద్రదేవాత నో రఘోర పాపగా శ్రీ హృదయ